0: ఐరన్ స్టోర్ హాలాని హోల్సేల్ డిపో ఎ నేమ్ టు బి ట్రస్టెడ్
1: సరియా గార్డర్ టీఎల్ ఏంగల్ చేనల్ పట్టి లోహి దర్వాజా సిల్వర్ జా చౌక్ సిమెంట్ రేతీ క్రేష్ ఐ రంగ్ వగేరా బాజార్ కా బారియ దస్తయాబ్ ఆయిన్
0: హాని యచు మెహరాన్ ఐరన్ స్టోర్ నజ్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాలాని
1: రాప్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ.